0: తర్జిల్లి అలా
1: అహాని త్యా వేలేలా
0: యా పల్టన గవాలా ఉజని శిరాలా
1: అహాని త్యా టైం అలా
0: ఆని జాలే లీకిరాద్ గళ్ళి అలా ప్రికార్
1: ఆని ఆ సైలా
0: తొడికే తప్పును గా ఉందా వైసా ఆవో యా కమలు చేసింది ఆ మోటా సౌకర సైలా
1: అహాని దౌన్ దౌలత సైలా
0: చేళే మెండియా భరపూర్
1: కిలర్ జాబజా సైలా దేవా
0: ఆ మోటా సౌకర అస్తాన మాత్ర వేనత్యా సౌకరలా ఏక గుష్టిచి ఉని హుతి మాత్ర
1: దేవా ఉత్తి ఉని త్యా వేళలయా కమలు చేసింది ఆలా
0: ఉంచ్యా గుష్టిచి ఉని నా పుత్రే